యుగళం నిర్ణాయక చక్రే ప్రవిష్టం. ఉపాంత్య చక్రే భారతీయ దళం దక్షిణ కొరియా దళం